ప్రముఖాధిపాతితం మురారి ప్రముఖారిద మురారి ప్రముఖోపాసితం మురారి ప్రముఖోపాసితం మూలాచర క్షేత్రస్థితం మురారి ప్రముఖాధిపాతితం మూలాచర క్షేత్రస్థితం పరాజి తత్వాని స్వాగాత్మగా.